0: గారే గారే
1: యా గరబడే
0: గారే గారే
1: యా సూరబదల
0: గారే గారే
1: యా అమ్మక పట్టా
0: గారే గారే
1: యా సూరకి దరజీ యా సూర్ ఇన్నాయా అదు యా యా కచతురనార అమ చోరగనే జీ